ఆదిత్యబా మీహుం తక్వా విర్వాష ఆదిత్యబా మీహుం ముమినుం ఖంగా వానమ రిబాగ తెరెం బాకీ లిబేం హురి ఎచ్చే త్యబా మీహుం దూకుల్లాషే.

మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి.

అది దరని వెరియాకి అమ్మతి దతి మీహౌ కంగా వానమ ఫహ ఎమీహాయ తనవస్కమే లిబిందె ఏనాయ ముహులత్ దేహుషికమే అదిత్య బా మీహుం ఎ ధరణి సొదకాయ కురుం ఎ బహీ ఎ ధరణి మాఫ్ కురుం త్య బా మీహున్నం హేవ్ కంబుడే త్య బా మీహున్నం ఎఖం ఇంగే కంగా వానమే.